0: నమో సర్వజంత్రం
1: నమో సర్వదృసంగ నమో సర్వకరేసంగ నమో సర్వరంగే తర్పంగి అనంగే
0: నమో జీవ జీవం నమో బీజ బీజే అఖజే అపజే సమస్తం ప్రసజే
1: పాలం స్వరూపే కో కర్మ ఉపన్నసే సదా సర్వదారే సద్దంగ నమస్తే చార్పణ శాంత పరిషాద
0: అమృత కర్మే అమృత ధర్మే అఖల జోగే